0: अभी आप अनूप जलूटा की आवाज़ में चंद गज़लों का लुत्फ ले रहे थे। इसी के साथ ही ये कार्यक्रम अब यहीं समाप्त होता है।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

నేటి అమృతవర్షిని తెలుగు ప్రసారాన్ని మీ ముందుకు తెస్తున్నవారు రాయితీ ధ్రువకుమార్. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం బహుళపక్షం ద్వాదశి జూన్ నెల 12వ తేదీ ఈరోజు శనివారం.

బలవంతమైన సర్పము చలి చీమలు చేత చిక్కి చావదే సుమతి. భావం, మంచి బుద్ధి కలవాడ, తనకు శక్తి ఉంది కనుక తనను ఎవరు ఏమి చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు. వారు ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లాడుతారు. అందువల్ల వారికి మంచి కలగదు. ఎంతో బలం ఉన్న పాము అన్నిటికంటే చిన్న ప్రాణులైన చీమలకి దొరికిపోయి ప్రాణ

ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి సహిద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 11:30కు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సహి ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 3:30కు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు మధ్యాహ్నం 2:30కు బయలుదేరి సహి ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి సాయంత్రం 4:30కు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి హడ్బే రేపు సాయంత్రం 5 గంటలకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి తరువాత రోజు ఉదయం 5:30కు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవుల్లో గల అంతర్ద్వీప నౌకల సేవల వివరాలను విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ఆశా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వినండి. అంతర్జాతీయ ఆశా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జూలై 12న జరుపుకునే ప్రపంచవ్యాప్త దినోత్సవం. ఇది జూలై 12న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడిన ఈరోజు ప్రతికూలతను అధిగమించడానికి, మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి, సుస్థిర శాంతి మరియు అభివృద్ధిని సాధించడానికి ఆశను ఒక శక్తివంతమైన పరివర్తన శక్తిగా గుర్తించడానికి అంకితం చేయబడింది. ఈ కార్యక్రమానికి కిరిబాటి శాశ్వత కమిషన్ నాయకత్వం వహించగా 161 సభ్యదేశాల అఖండ మద్దతుతో ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా ఇది అధికారికంగా ఆమోదించబడింది. ఇది వ్యక్తులు, సమాజాలు మరియు దేశాలకు మార్గదర్శక సూత్రంగా ఆశను జరుపుకోవడానికి మరియు ప్రోత్సహించడానికి ఉద్దేశించిన రోజు. ఈ తీర్మానం శాంతి, గౌరవం, సహనం మరియు ఉమ్మడి పురోగతికి పిలుపునిచ్చే ఐక్యరాజ్య సమితి చార్టర్ మరియు సార్వత్రక మానవ హక్కుల ప్రకటన యొక్క శాశ్వత విలువలను స్ఫూర్తిగా తీసుకుంది. అంతర్జాతీయ ఆశా దినోత్సవాన్ని ప్రకటన కేవలం ఒక సంకేతం మాత్రమే కాదు, ఇది కార్యాచరణకు ఒక ప్రపంచవ్యాప్త ఆహ్వానం. ఆశ వర్ధిల్లే వాతావరణాన్ని పెంపొందించాలని ఇది సభ్యదేశాలు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజం మరియు వ్యక్తులకు పిలుపునిస్తుంది. ఈ ప్రయత్నాలలో ప్రజా విద్య అవగాహన ప్రచారాలు, సమాజంలోకి చొచ్చుకెళ్లడం, దయగల పనులు మరియు క్షమాపణ సయోధ్యలను ప్రోత్సహించడం వంటివి ఉండవచ్చును. ఈ విలువలను స్వీకరించడం ద్వారా సమాజాలు సమ్మిళతత్వాన్ని, సానుభూతిని మరియు దృఢత్వాన్ని పెంపొందించగలవు. మనస్తత్వవేత్త సిఆర్ స్నైడర్ ఆశను స్వీయ నిర్ణయాధికారం మరియు మార్గనిర్దేశక ఆలోచనల కలయికగా నిర్వహించారు. మరో మాటలో చెప్పాలంటే, లక్ష్యాలను సాధించాలనే ప్రేరణ మరియు వాటిని చేరుకోవడానికి మార్గాలను కనుగొనగలమనే భావన. న్యూరో ఇమేజింగ్ పరిశోధన ప్రకారం ఆశ మెదడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా వంటి ప్రతిఫల మరియు ప్రేరణ కేంద్రాలను ఉత్తేజపరుస్తుంది. ఇది నిరాశ లక్షణాల నుండి ఉపశమనంతో కూడా ముడిపడి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యాన్ని, ఒత్తిడిని నిర్వహించగలగడం, ఉత్పాదకంగా పనిచేయడం మరియు ఒకరి సమాజానికి తోడ్పడడం అని నిర్వహిస్తుంది. అధిక స్థాయి ఆశ అనేది డిప్రెషన్, ఆందోళన, గాయం, సంబంధిత ఒత్తిడి యొక్క తక్కువ రేట్లతో ముడిపడి ఉందని పరిశోధన నిరంతరం చూపిస్తుంది. ఈ మానసిక ప్రయోజనాలు శారీరక ఆరోగ్యంలో కూడా ప్రతిబింబిస్తాయి. అధిక ఆశ ఉన్న క్యాన్సర్ రోగులు మెరుగైన మనుగడ రేట్లను మరియు చికిత్సను మరింత పటిష్టంగా పాటించడాన్ని నివేదిస్తాయి. యవ్వనారంభంలో ఆశ కలిగి ఉండటం ఆరోగ్యకరమైన దీర్ఘకాలిక ఫలితాలతో ముడిపడి ఉంటుంది మరియు నిరంతర ఆశ ఉండటం వలన అత్యవసర గది సందర్శనలు తగ్గడంతో పాటు స్వల్పకాలిక మరణాలు కూడా తగ్గుతాయి.

0: ఆశ లేనిదే శాంతి లేదు, నమ్మకం లేనిదే అభివృద్ధి లేదు, ఒకరిపై ఒకరికి విశ్వాసం లేనిదే భవిష్యత్తు లేదు. యునెస్కో శాంతి మరియు మానవ హక్కుల సంభాషణ. నిర్మాతలు, కంటెంట్ సృష్టికర్తలు, నిర్మాణ సంస్థలు, యజమానుల హక్కులు మరియు అగ్రిగేటర్ల దృష్టికి ఉన్నత నాణ్యత గల రేడియో కార్యక్రమాలను సేకరించడం కోసం ప్రసార భారతి కార్యక్రమ ప్రతిపాదనల ఆహ్వాన ప్రకటన NIPP క్రింద ఆకాశవాణి శ్రీ విజయపురం కొరకు కార్యక్రమ ప్రతిపాదనలను ఆహ్వానిస్తుంది. 3 పద్ధతుల క్రింద ప్రతిపాదనలను ఆహ్వానించబడ్డాయి. 1 రెవెన్యూ షేరింగ్ మోడ్, 2 ప్రాయోజిత ప్రోగ్రామ్ మోడ్, 3 ఉచిత మోడ్. కార్యక్రమ ఫార్మాట్లలో రేడియో నాటకాలు, డాక్యుమెంటరీలు, కథలు చెప్పే మరియు ఆడియో సిరీస్లు, వినూత్న ఆడియో ఫార్మాట్లు, పాడ్కాస్ట్, క్విజ్ పోటీ మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలు ఉండవచ్చును. అవసరాన్ని బట్టి కార్యక్రమాలను 14 నిమిషాలు లేదా 28 నిమిషాల నిడివితో హిందీ భాషలో రూపొందించవచ్చును. ఆసక్తి గల అభ్యర్థులు తమ ప్రతిపాదనలను సమర్పించే ముందు తాజా సవరణలతో పాటు ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024ను జాగ్రత్తగా చదవాలని సూచించడమైనది. NIPP కింద పొందిన కార్యక్రమాలను ప్రసార భారతి ఆకాశవాణి నిర్ణయించిన విధంగా జాతీయ, ప్రాంతీయ మరియు స్థానిక రేడియో స్టేషన్లతో సహా ఆకాశవాణి నెట్వర్క్లో ప్రసారం చేయవచ్చును. ఈ పాలసీలో అర్హత, కార్యక్రమ మార్గదర్శకాలు, ఒప్పంద షరతులు, ఆదాయ భాగస్వామ్యం, ఎయిర్ ప్రసార్ కోడ్ మరియు వాణిజ్య ప్రకటనల కోడ్కు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అర్హులైన దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను నిర్దేశిత ఫార్మాట్లో అవసరమైన ID వివరాలను మరియు అన్ని సహాయక పత్రాలతో పాటు ఇమెయిల్ hoo@prasarabharati.gov.in కు సమర్పించవచ్చును. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాల కోసం దయచేసి ప్రసార భారతి మరియు ఆకాశవాణి అధికారిక వెబ్సైట్లను సందర్శించవచ్చును. ప్రతిపాదన సమర్పించడానికి చివరి తేదీ 31 జూలై 2026. భారతదేశ ప్రభుత్వ ప్రసార సంస్థ మీ సృజనాత్మక కంటెంట్ను అందించే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ ప్రకటనను ఆకాశవాణి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసింది.
1: శ్రోతలు, శిష్ల శ్రీరామమూర్తి జానకి గారు ఒక భారతీయ నేపథ్య గాయని మరియు సంగీత స్వరకర్త. ఆమెను జానకి అమ్మ మరియు దక్కన్ నైటింగేల్ అని విస్తృతంగా పిలిచేవారు. ఆమె భారతీయ సంగీత చలనచిత్రంలో గొప్ప మరియు అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకరు. ఆమె 23 ఏప్రిల్ 1938న గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఎస్ జానకి గారు సినిమాలు, ఆల్బమ్లు, టెలివిజన్ మరియు రేడియోలలో 48,000 పైగా పాటలను రికార్డు చేశారు. వీటిలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, సంస్కృతం, ఒడియా, తులు, ఉర్దూ, పంజాబీ, బడగా, బెంగాలీ, కొంకిణి వంటి 20 భారతీయ భాషలలో సోలోలు, యువల గీతాలు, కోరస్లు మరియు టైటిల్ ట్రాక్లు ఉన్నాయి. అలాగే ఆమె ఇంగ్లీష్, జపానీస్, జర్మన్ మరియు సింహళం వంటి విదేశీ భాషల్లో కూడా పాటలు పాడారు. ఎస్ జానకి గారు 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు మరియు 33 వివిధ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు గెలుచుకున్నారు. 2013లో భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణను ఆమె స్వీకరించడానికి నిరాకరించారు. ఆమె 88 సంవత్సరాల వయసులో 11 జూలై 2026న కర్ణాటకలోని మైసూర్లో వయసు సంబంధిత అనారోగ్యాల కారణంగా తుదిశ్వాస విడిచారు.

ప్రకృతి ఎసుగిన పెన్నిధి మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మీ ఆర్ ధ్రువకుమార్కు సెలవు. నమస్కారం.